చరణం తకిట తకతాం తత దికిట తకతాం తత తకిట దికిట తక్కిన తుందింది ఎన్న తుందందాం తింగుదొందు తకిట దింద దింద తకిట దింద తకిట తకిట తదింగిన తుత తకత తకత తకత అరిను మరియా మరుం తేరిందు తేరియా మడు చేయిన సకల కుట్రంగలయం భావం కలయం మన్నిత్ రక్ష యమకు నిశ్చయం ని అరుళ వేండు నూరు కండ శ్రీ మహా పెరియవ శరణం శరణం